0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: Okey, ini lagu Telugu. Okey, misal pila maksudnya, maksudnya apa? Maksudnya jejaka bermisai. Ha, itu dia. Lagu yang dipetik dari filem Telugu Al-Lari Ramudu.